0: ఏంట్రా, నువ్వేమైనా రూమి అనుకుంటున్నావా?
1: ఆడు ప్రేమ కోసం చచ్చాడు. నేనా టైప్?

0: గారే గారే
1: గరబడదే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి దరది ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార.